0: ஓம் நம சிவாய். டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and periyapuranam lectures in Tamil will be broadcast on Shiva Tattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய்.
1: ஓம் அத சப்தோய பிரணவ பஞ்சாட்சர மந்திர மாஹாத்மியம் ரிஷய ஊச்சு பிரணவசிய மாஹாத்மியம் ஷட்லிங்கஸ்ய மகாமுனே சிவபக்தஸ்ய பூஜாம் ச க்ரமசோ ப்ரூஹி நஃ பிரபோ. சூத உவாச தபோதனைர்பவத்பிஷ்ச சம்யக் ப்ரஷ்னஸ்த்வயம் க்ருத அஸ்யோத்தரம் மகாதேவோ ஜானாதி ஸ்ம ந சாபரஹ. அதாபி வக்ஷேதமஹம் சிவஸ்ய கிருபையை வஹி சிவோஸ்மாகம் ச யுஷ்மாகம் ரக்ஷாம் க்ருண்ணாத பூரிஜஹ. ப்ரோஹி ப்ரகிருதி ஜாதஸ்ய சம்சாரஸ்ய மகோதபேஹ நவம் நாவான்வரமிதி பிரணவம் வை விதர்புதாஹ. ப்ரஃ ப்ரபஞ்சோ நநாஸ்தி வோ யுஷ்மாகம் பிரணவம் விதுஹ ப்ரகர்ஷேன நயேத்யஸ்மான் மோக்ஷம் வஃ பிரணவம் விதுஹ. பிரஜாபகானாம் யோகினாம் ஸ்வமந்திர பூஜகஸ்ய ச சர்வகர்மக்ஷயம் க்ருத்வா திவ்ய ஜ்ஞானம் தூ நூதனம் தமேவ மாயாரஹிதம் நூதனம் பரிஜக்ஷதே ப்ரகர்ஷேன மகாத்மானம் நவம் சுத்தஸ்வரூபகம் நூதனம் வை கரோதீதி பிரணவம் தம் விதுர்புதாஹ. பிரணவம் விவிதம் பிரோக்தம் சூக்ஷ்ம ஸ்தூல விபேததஹ சூக்ஷ்மம் ஏகாட்சரம் வித்யா ஸ்தூலம் பஞ்சாட்சரம் விதுஹ சூக்ஷ்மம் அவ்யக்த பஞ்சார்ணம் சுவ்யக்தார்ணம் ததேதரம் ஜீவன் முக்தஸ்ய சூக்ஷ்மம் ஹி சர்வசாரம் ஹி தஸ்ய ஹி மந்த்ரேனார்த்தானுசந்தானம் ஸ்வதேஹ விலயாவதி ஸ்வதேஹே கலிதே பூர்ணம் சிவம் ப்ராப்னோதி.
2: ஓம் நம சிவாய. யூஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
3: జగద్రూప వృక్షమని ఈ జగత్తు అంతా కూడా వృద్ధి చెందేది చందాంసి యస్య పర్ణాని అని చెప్పినట్లుగా వివిధ కర్మజాలానువిద్ధ సంసార వృక్షాత్మకత్వేన అన్నారు. ఇక్కడ వేదమంత్రములను ఆధారం చేసుకుని కర్మలన్నీ ఆధారపడినాయి. ఈ కర్మల వల్ల విశ్వమంతా పుష్టి జరుగుతుంది. విశ్వం పుష్టికి మనకి గీత గొప్ప మార్గం చెప్పింది. ఏమని? యజ్ఞము ద్వారా విశ్వం పుష్టి జరుగుతుంది అని. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. అక్కడ దాకా మనం వచ్చాం. అన్నానికి పర్జన్యం కారణమైతే పర్జన్యానికి యజ్ఞం కారణం, యజ్ఞానికి కర్మ కారణం, కర్మకి వేదం హేతువు అన్నారు. వేదాధారంగా చేసే కర్మలు. అందుకే ఛందాంసియస్య పర్ణాని అంటే వైదికమైనటువంటి మంత్రముల ఆధారంగా చేసే కర్మల వల్ల జగద్రూప వృక్షం వృద్ధి చెందుతుంది అనేటువంటి భావం ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ వృక్షస్వరూపుడై ఆ వేద మంత్రములు అనేటటువంటి పర్ణస్వరూపుడై ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము అని చెప్పి పశువునాం పతయే నమః అన్నారు. ఇక్కడ సంసార వృక్షం చెప్పబడింది గనక ఈ సంసారంలో ఉన్న వారందరూ కూడా పశువులే. ఇది విశేషం. మనకు పశువ అని తిడితే చాలా కోపాలు వస్తూ ఉంటాయి కదా, కానీ ఆ తిట్టినప్పుడే మనం ఆనందించాలి. ఎందుకంటే మనం ఎవరమో గుర్తు చేస్తున్నాడు పరమేశ్వరుడు. అక్కడ పశుత్వం చాలా గొప్ప విషయం. దాన్ని గుర్తు చేసుకోవడం జ్ఞానం రావడానికి హేతుగుట. జ్ఞానం గురించే పరమేశ్వరుడు ఒకప్పుడు చెప్పిన విషయాన్ని మనం వివిధ సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. శివతత్వం చెప్పేటప్పుడు ఈ పశునాంపతే నమః అనే నామాన్ని రుద్రం చాలా విశిష్టంగా ప్రయోగించింది. అందుకే భక్తులు చాలా మంది పశుపతి అనే నామాన్ని స్వీకరించారు. ఆదిశంకరులు కూడా పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అని అంటారు. నువ్వు పశుపతివి గనక పశువులకి పాలకుడు అని తెలిసినప్పుడు నీకు దగ్గరగా ఉండాలి అంటే నన్ను మించిన పశువు ఎవడుంటాడు స్వామి. అందుకు పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అని చెప్పారు. ఇలాగా పరమేశ్వరుడు పశుపతి అని తెలుసుకోవాలి. అదే జ్ఞానంట. జ్ఞానం అంటే పాశుపత జ్ఞానం అనొక జ్ఞానం చెప్పబడుతూ ఉన్నది. అది పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయం. పశు పాస పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే అన్నాడు ఆయన. పశువు, పాసము, పతి, ఈ మూడింటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పారు. పశువులు అంటే పాసముల చేత బంధింపబడే వారిని పశువులు అని అంటారు. ఇప్పుడు పశువు అనగానే ఇప్పుడు రెండు అర్థం తెలిసాక రెండు ఐటమ్స్ గుర్తొచ్చే మనకి. మనము మనల్ని బంధించేవి పాసములు, పాసముల చేత బంధింపబడేవాడు పశువు. ఈ పాసాలు తగిలించుకున్నాం కానీ విడిపించుకోవడం మనకు చేతనమదు. పరమేశ్వరుడు కర్మఫల ప్రదాత, మన కర్మ చేయడం తెలుసు గాని కర్మ యొక్క ఫలాన్ని మనం తెచ్చుకోలేం. ఆ విషయమే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచనా అని గీతలో చెప్పడం. దీన్ని మనం పొరపాటున అర్థం చేసుకుని కర్మ చేసేయడం వెంట ఫలితం మన చేతిలో లేదుట అని అంటూ ఉంటాం. ఉన్నాదో లేదో ఎవరికి వాడే ఆలోచించుకోవచ్చు. కర్మ చేయడం వరకే వాడు చేసిన కర్మకి తగిన ఫలితం పరమేశ్వరుడు ఇవ్వాలి. ఈ వ్యవస్థ మనం చూస్తే ఒక ఆఫీసులో ఉద్యోగ కర్మ చేయడం వరకే చేస్తాడు. వాడికి ఫలితం ఎవరిస్తున్నాడు? పై అధికారి ఇస్తున్నాడు. వాడేమిటో స్టడీ చేసి. ఈ అధికారి స్టడీలో లోపం ఉండొచ్చు కానీ ఆ అధికారి స్టడీలో లోపం ఉండదు. ఏ జీవుడు ఏ కర్మ చేశాడో వాడికి తగ్గ ఫలితం ఇస్తాడు. ఆ ఇచ్చేటప్పుడు ఆ ఫలితం వాడి కర్మానుగుణ రూపంతో ఉంటుంది. ఆ విధంగా ఇచ్చే ఫలితం రెండు విధాలు, బంధ మోక్ష రూపములతో ఉంటుంది. బంధన హేతువు లేనప్పుడు బంధాన్ని కలిగిస్తాడు వాడు. బంధమోచనానికి తగిన విధంగా ఉండగలిగితే విడిపించేవాడు ఆయనే. తాడు తగిలించకపోతే ఒక ప్రమాదం, తాడే లేకపోతే కొన్ని ప్రమాదాలు ఉంటాయి.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
4: ఇవన్నీ ఇన్ని చేసి చంపేశాడండి అని శివుడు అన్నది. కానీ ఇది రాసి చంపేశాడు రావణాసురుడు. అంత అద్భుతంగా రచించాడు ఇందులో. ఇటువంటి ఆ పరమేశ్వరుని వైభవాన్ని ఇక్కడ మనం మఖాంతకం అనే దాని గురించి చెప్తున్నాం. మొత్తానికి శ్రద్ధ కలిగి ఆచరించాలి. అందుకే శ్రద్ధామయ్యస్తి చెత్ పుంసాం ఏనకేనాపి హేతునా. మనం రెండో రోజు ప్రవచనంలోనే ఈ మాట చెప్పుకున్నాం.
0: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
5: Om Namah Shivaya.

తంసకం కృత్వం సర్జినాయే సమిత్రాయేష్టాపతి బృహపతి బ్రహ్మణా పంచమే ఇంద్రేణ దేవే ష

నమస్తారాయ నమశ్శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. తరింపజేసేది తారకం. ఆ ప్రణవ రహస్యమే పంచాక్షరి. విశ్వరచనా విజ్ఞానం, అక్షరాల ఆదిమూలతత్వం, సకల శుభాలకు నిలయం, సర్వమంత్రసారం నమశివాయ అనే పంచాక్షరీ విద్య. సృష్టికి పూర్వం సృష్టికర్తయైన బ్రహ్మదేవునికి సాక్షాత్ పరమశివుడే పంచముఖాలతో ఉపదేశించిన దివ్యమంత్రమిది. ఆ మంత్రజపంతో సృష్టి నిర్వహణ సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు విరించి. ఆ విధంగా సృష్టికర్తకు ఉపదేశింపబడినటువంటి ఆ మంత్రంలో

గరిది గరి రొద్దది గరిగా, గరిది పగరి రొద్దదరిగా, గరిది పగ పగరి గరిది గరిగా, గద పగ గద పద గద పద గద పద పగరి పగ పది పగ పగరి రొద్దదరిగా, దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి దరి పాద దారి